0: ఏ కురి నన్నగా మీసల రామ కోణ నన్నగా మీసల మీసల
1: నన్నగా మీసలు రామ కోణ నన్నగా మీసల
0: కురి అందరే చూరి అంజల కోణ అందరే ఖడ్గది అంజల.